0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదలదు
0: గారే గారే
1: అమ్మకు పట్టా
0: గారే గారే
1: సూరకి దరది సూర్ ఎన్నాయదు
2: ఎక్క చతుర నార అమ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే.